0: మన కేరళ వినరే. హలో స్పీక్ ఎఫ్ఎం. హలో
1: హలో
0: మనం ఆగిపోయాని.
1: గుడ్ మార్నింగ్.
0: అంటే జ్వర పోయి మా వారి నేను ఫిజిక్ కిరంగారా.
1: హలో హలో
0: Chuchoni
2: ode kum kuki kume chake kumano. Kapira chilki kanwa kubu in. Wari kama wili kumar mili bu Uganda. Yuri ye chan machang.
0: Boosting Gamba.
2: Wema ke mayum magua. Anu lao karamoja tisu.